0: గారే గారే
1: గరపడచ్చు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు పట్టారే
0: గారే
1: సూర కి తరజీ సూర్ ఎన్నాయా